అది ఇతకి తీగ కులతత్తఫాతు గొతుగా తియబా మీహున్నట్టకా బిముగా ఎకలాంగ ఉఫద్దవా ఫావా తకితివిసువే హమ కషవరం హందుమకం ఉళే భయక ఎకముగా హెక్కివ్వాకం కషవరే.

ఎవరెంగె నఫ్స్ తకం అనియా కురాహాల్ మలాయికతుం ఎవరెం మరుగన్నవా మీహున్నే ఫహె ఎవరెం మలాయికతుం నబ్బోలంబా కియమం వాన్ జహునే అది దిన్నవియే తిమమ్మెం ఎవ్వెస్ను బా కమె కొషెన్ నూళెమువే ఎహెన్నకున్ నూనే హమ కషవరుం అల్లాహీ తియబా మీహుం కొంగుళును అమల్త మొళ దినవడిగెం వా రస్కలాంగే.

మీ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్గే స్టార్ మీ హాలీవుడ్గే వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ లిబు నమ ఫురితమ కొలంబియాగే ఆర్టిస్ట్ అదే ఫురితమ కొలంబియాగే లవకియున్ తెరియాకన్ స్వాహ కొల్లవే షకీరాయ మీ వణి గ్రెమీ అవార్డెస్ లిబిఫ గ్రెమీ అవార్డ్ ఏన ఎల్లి బిఫ మీ వణి లెటింగ్ గ్రెమీ అవార్డ్స్ బార్ అది బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డ్ మీ హెఫార్ లిబిఫవే అది గినిస్ వరల్డ్ రికార్డ్స్ హోదాఫవా తరియే షకీరాయకి దెన్ షకీరా మీ ఫద బోర్డ్ కామ్యాబీ హోదాఫ మివా సబబిక్కమ గినబే కబూల్ కొరని ఏనగే మీ లవ ఉఫెద్దుంగే ఏనగే గుళే హునరు లవ ఉఫెద్దుంగే ఏన హున్న హియాల్త ఏగే సబబుం ఏనయ మీ బోర్డ్ కామ్యాబీ లిబెమున్ దాకమ మీ గినబే ఫాహ కొరే అదివె సమ షకీరాకి మీ లెటిన్గే దునియేగ ఎమ్మె మషూర్ ఎ ఫన్నాన్ కమ్ సమ ఫాహ కొల్లవే మియా హిసాబు అణిక్కావి సమ షకీరాగే మషూర్ లవతోగే తెరే దే లవ ఎగ్గెనిస్తేనా

0: దివ్యహీన్ నాయకు.
1: నువ్వు దిహ ఎకెమ్ మెగాహర్ట్స్ దివ్యహీ ఎఫ్ఎం.

ఎవరండి? కుఫాఫతకుం తాహిర్ వగం వాహాల్ మలాయికతుం ఎవరెం మరుగన్నవా మీహున్నె ఎహిందు ఎ మలాయికతుం విదాళువానెతె తియబా మీహుంగె మచ్చ సలాం హుట్టె తియబా మీహుం కొంగులున్ అమల్తోగె సబబుం తియబా మీహుం స్వరుగె వన్నాశే.